0: పొరటుటక బ్యాగు దుమ్మిత జిప్పుకూటకే కయ్యుల నాడమండ మనకు పొరటుటక బ్యాగేనకు బడవండ కెలతరంకి ఒట్టి పోయి తిప్ప
1: ఇయ్యో అప్పడ మనకి ఎత్తితుల ఇక్కలే సురు మాడిటీరా నాడా నీడ నాడా నీడాందు
0: గోవకు టూరు పోనల్లి దండు కుప్పి గేరుకడున పప్పగాందు అర్థమందల్లా అదేలియా
1: నడక్కయ్యో బావంగు గోవ ఫెన్ని దుంబా కుసిందు ఒర్త పోయిల్యా
0: ఢిల్లింగ పప్పక దండు స్వెటర్ అర్థం మందల్లా అదు
1: నడమ్మం కొడత
0: దండను కొడుతుట్యా
1: ఒందు పాపల్లి ఇడకు ఉన్మా నెలుడకు
0: ఎన్నంగ నాడమ్మంగేను కోట ఆపులందా
1: ముది పుడ్చకలు ఆస్తిలు పాలు తరితే బెక్కెన అళతీతల ఐంకెనత కోట
0: పాలు తందులేంగి పాలు మండిండిల్లేల
1: మక్కకు బేని రజ కుట్టునక ఎల్లి కాచింగి టూరు పోయితు బరన అన్ను చెంగి కలకాల ఇదే అనేంబర నాడా నీడా నిండి ఊతండు పోయితు ఆ కాడులు మోలి ముదికిర బయ్యా బుట్రువియా పక్కలు మనే ప్రీతి కారుడితీతోలో ఫ్రెండ్ పుష్ప సైట్ ఎడితీతోలో ఎక్కాలు టూరు పిక్నిక్ అండి సుత్యాండిప్ప
0: శాంతి బాయిలి నంగ ఇందనే బెంగళూరు మైసూరు ఆయటక మక్కకు కొడుగుర పద్ధతి పరంపర గొత్తిల తాయిరు పొడు భాష కూడా మరందు పోప అదొంగు నంగ మక్కకు ఆయ్తు నాడులోరు తింగ ఇరనా పప్ప మంగో ఖుషియాప
1: ఆడు ఆడు దండు దిన నీడమ్మన మనలించి రొంజి మత్య నాడమ్మన మనకి పట్టండు
0: ఎన్నంగ నీడమ్మన మనేను ఫారెన్ ఉల్లదా
1: అల్ల కొడగులే ఉల్ల నీడమణంకి నాడమ్మ పోలు నైతీడత కైదుంబ బళేడు నెత్తికి కుంకుమ వేడు కొడవ పడియ వేడు మండి తింబుల గొత్తచా
0: శాంతి బాయిలి నంగా నాడుకు పోయితు పప్పమ్మడ కుడినే ఎంజిరోనా ఇల్లి నాడ చాకరీ వచ్చకు బల్లెదొందు అల్లల అల్లి భూమి తాటన చాయ్ కుడినాక ఇది నింజ ఆదాయా అల్లి కుట్టువా
1: నానొబ్బ నాడలించండు నమ్మే నాడుకు బప్పలు నీడ అన్నమ్మమ్మ అయ్యో కుక్కి తిట్టిన అల్తండిప్పి ఆడు నీడ పని నోట్టు ఆడు పోక
0: ఎల్లియా ఆ కుండ గుంజి పొరట గుంజి
2: పాప ముందనేమో మైసూర్ కార బొళ్ళికి అప్పవండ మీద ఆశ ఆచేంగి మంగళగర్తి పొన్నుర బరిలు ఆమకు బొర ఎంత మాడొకయ్యవా
0: ఎన్ను పౌడకే మనసులోనకే కాంబులే పొరటంటే ఉళ్ళలా దేచి నంగాళ్ళైందు మనకు పోపాణిత్ మనలు పప్ప ఉండ ఓటుకళి నోటండెన్నో పాప ఓరు కాలైడి అచ్చో బల్లె మనలు దండలే ఇప్పలా కిరుమక్కల ఎక్కోమ కుట్టువో ఎక్కో మోడుతో వందు కై కొదుచండికు నీకెంత అండు కోటంగల్ల హా హూ అని
3: బొళ్ళి
0: అన్ను పుట్ట నీ అన్నాంగ నానేకి ఇల్లే అన్నదుండా
3: నాకు నాడులు ఓర్తింగ బోరాప బొళ్ళి
0: కుంజికి అయితే నంగల్ ఇరనా మిల్లలకు తాతమ్మనక స్వర్గ కంజకాల నోటేల నేనే
3: అచ్చింగి అవలించ బంద పిన్న కొడవ తక్కు ఎరవ తక్కు కుర్బ తక్కు ఎల్లా పడిచిరువంజి ఇంగ్లీష్ న పూర్తి మరందరువా పునాది నన్ను కేబిసిది పడిచిండి అప్ప కాన్వెంట్లు నాడు నాడు కలిప
0: ఆంగెన్ను అలింజ బంద పిన్నా చెన్నైకో ఢిల్లీకో ట్రిప్ పోచెంగాచి ఎల్లా కుంజి మిలన్ మిలు నేను తాత వెండు కూడా ఇంగ్లీష్లే తక్కుపోరిండు ఇంగ్లీష్లే తొలికొండు ఇంగ్లీష్లే మరుడు గోతాచా
1: గోతాచి పప్పా
0: పో కళి
3: బొళ్ళి నేను అన్యల ట్రిప్ పక్కందు దుడ్డలియా
0: నాడ పక్క చెన్న ఉండు
3: చెన్నంగొందు మధ్యప్లే దుంబ బాండు
0: పదుపు ఉళ్ళచ్చకు కాలం నూటోండు దుంబ దుడ్డుకు నంగ ఎల్లికరే పోపు నోటనా పప్పనమ్మ కేటు నోటివి
3: తో నా జ్ఞానప్ప ఇన్ని ఇన్ని చెరియ కుంజిరంకే పప్పం కై నోటకు నీకు జ్ఞానప్లియా బొళ్ళి
0: నాడ పప్పమ్మడ కూడా నాకు జ్ఞానవా నాడ పప్పమ్మ ఎల్లడ నీకెల్లా గత్తుకారంగా గొగ్గందా
3: గత్తుకారంగా అయితుండెంగి అంగడ కూడా ఇంజో నింజతు నీకెనకు పండించుతారు మంగళ
0: ఇల్ల రాణి నిన్న ఖుషిలా అన్న అన్నానా
3: నన్ను నీకు నేరైతే కుషించక్క పప్పండ కైలు ఆస్తిలు పాలుకాలు ఆస్తిలు పాలు కుట్టిన పిన్న అన్న మారిత బంద దుడ్డున బ్యాంకులు పెచ్చండక్క అంట బడ్డీలే రాజు.